వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ట్యూన్ కొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం డెన్ ఒకటక్ దిల్ సా దిల్ తక్ సో చలి చికిచి కథా కిచి గీత. హా సాథి, ఆమ జీవన మధ్య సాగరర తరంగ పరి, జెమితి ఛోటబళు వృద్ధావస్థా పర్యంత అనేక సంఘర్ష సుఖ దుఃఖ ఆశా ఓ నిరాశార మధ్య దే తాకు అతిక్రమ కరి ఆగకు జీవకు పడే. హా సాథి, ఆ జేమనే సాహస హరంతి నై సేమనే హి శేషరే సఫలతార శిఖరరే పహంచంతి. ଯେମିତି ତରଙ୍ଗ ପରି ଅବିରତ ପ୍ରୟାସ ହିଁ ମଣିଷକୁ ଆଗକୁ ନେବାକୁ ମହାନ କରେ.

సుడిగాడ్రి సమాజ్ అట్టవచ్చి 11:23 సురీల ఆఫ్టర్నూన్ రీ సురీల సుందర్ గీత సహిత గ్రహణ కరంతు సుదీప్ పాత్ర ప్యార్ భరా నమస్కార.